0: గారే గారే
1: గరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: పట్టే గారే
1: సూరకి దరది సూర్ ఇన్నాయో ఎక్క చతుర నార అమ్మ చోడగలేజీ.